0: మీరు కూడా కాస్తాం
1: కాంజు
0: ఆవాజ్ అదా కట్టి పేదో కాంజు ఆవాజ్ అసలు ఇలా ఘట్ పి వచ్చి కట్టి పేదో ठीक है यदा पंज दोस्तन के प्रोग्राम में शामिल कयो मुंजा बेटा अच्छा ठीक है वडी मेहरबानी मिठा ता असन प्रोग्राम में शामिल थे आयो असन प्रोग्राम के पसंद कयो था उने जे लाए लख कुर्ब लख एहसान ता जे लाए एक जबरदस्त सॉन्ग आए अजो ता के वो मां बुधराया।

0: అలుదా కాలేజ్ తరఫు కాలర్ వస్తున్నాం కదా, అస్సలాం అలైకుం.
1: వాలైకుం సలాం.
0: జీదా సింగ్ కేర్ కితంగా కరా యోపియా
1: సాయి దిల్బర్ పేన గలా దో బూరో పేన మా
0: ఓ దిల్బర్ సాయి కేడా ఆలా తవే ఠీక్ హై యో
1: సర్ అల్హమ్దులిల్లాహ్ దో హర్ కం దామ్ దో బుతయా
0: అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లా జైసాన్ జీ మోర్ ఎఫ్ ఎం 88 బుదనా యో
1: జీ సాయి బిల్కుల్ బుదనా యో
0: वाह वाह जबरदस्त कि लगन आए ताके असन जो शो या असन जो बिया प्रोग्राम सर
1: माशाल्लाह जबरदस्त जबरदस्त माशाल्लाह तमाम सुपा लगन
0: जबरदस्त बड़ी मेहरबानी हानी छा तो बुदन चाहिए जो असन प्रोग्राम में
1: आसा के साई गानो बुद
0: केड़ो गानो बुदने
1: चमन मिराली जो
0: चमन मिराली जो मुजी प्लेलिस्ट में डाडो भलो गानो भी वाला सिर्फ तुंजे लाए आए बुदने ठीक है पांच दोस्तों के शामिल कयो पांच दोस्तों के शामिल कयो
1: साईं आयाज कहन साहब
0: ठीक है आयाज भेड़
1: मुर्तजा मला साहब
0: ठीक है मुर्तजा मला मिठो मानू खिलणू मानू बिल्कुल भारत कदा दी वरी मेहरबानी तुझे लाइक सॉन्ग प्ले कया दो यो बुध मिठा मेहरबानी तवा जी
1: वरी मेहरबानी
2: समय